0: కిలక వర్ధన టెక్స్టైల్స్
1: ఫినిషింగ్ వహలక్లేస్ కలర్ ఆఫ్ ఫ్లో వెజబెనా
2: సిట్ పెదగని కల్ పవతి అవలక్షణ నోవి
1: ఓయత్ వాలెట వచ్చి విన్న
2: ఫినిషింగ్ వహలక్నం కలర్ ఆఫ్ తమై
3: ఉపంది